0: మోహన మురారి ధరా గగనథై మగన నాచితా నాచే మాధవ మోహన మురారి నాచే మాధవ మోహన మురారి నాచే మాధవ మోహన మురారి
1: బలిహారి బలిహారి బలిహారి.